0: తారణం నిశకంద మమ తారణం. ఓం శాంతి. శ్రీ దీప నారాయణ భగవాన్ అలక్పురిజీ మహాదేవకి, మాధవకృష్ణ భగవాన్ కి,
1: విశ్వగురు మహామందరేశ్వర
0: దేవపురుష మహాదేవకి,